आधुनिक भजनको प्रस्तुतिपछि आदरणीय श्रोतृवृन्द, अब यहाँहरू सुन्न सक्नुहुनेछ धार्मिक सांस्कृतिक र भाषिक चिन्तन। धार्मिक सांस्कृतिक र भाषिक चिन्तन अन्तर्गत आज यहाँहरू श्रीमद् भागवत महापुराण एकादश स्कन्दको 29 अध्यायको बाँकी अंशको कथा सुन्न सक्नुहुनेछ। हिजोको प्रसङ्गमा भागवत धर्मको निरूपणको प्रसङ्ग आएको थियो र यस सन्दर्भमा भगवान् श्रीकृष्णले उद्धवजीलाई भागवत धर्मका सन्दर्भमा बताइसक्नु भएपछि उद्धवजीले भगवान् श्रीकृष्णप्रति कृतज्ञता प्रकट गर्नुभएको प्रसङ्ग आएको थियो। आज भने उद्धवजीको बदरीको आश्रमतर्फको यात्राको प्रसङ्ग। भगवान् श्रीकृष्ण उद्धवजीलाई भन्नुहुन्छ, गच्छोद्धव मयादिष्टो बदर्याख्यम ममाश्रमम तत्र मत्पाद तीर्थोदे स्नानोपस्पर्शन शुचिः। हे उद्धव, तिमी अब मेरो आज्ञा लिएर बदरीको आश्रममा जाऊ। त्यो मेरो आश्रममा मेरो चरण जलद्वारा बनेको पवित्र तीर्थ अर्थात् अलकानन्द गङ्गा छ। त्यस तीर्थमा स्नान र आचमन गरेपछि तिमी पवित्र हुनेछौ। इच्छया अलकनन्दाया विद्युताशेष कल्मषः वसानो बल्कलान्यङ्ग वन्यभुक् सुख निष्प्रिय तितिक्षुर्द्वन्द्वमात्राणां सुशील संयतेन्द्रियः शान्तः समाहित धिया ज्ञान विज्ञान संयुतः मत्तोनुशिक्षितं यत्ते विविक्तमनुभावयन् मय्यावेशित वाक्चित्तो मद्धर्मनिरतो भव अतिव्रजगतिस्तिस्रुः मामेष्यसि ततः परम्। हे प्रिय उद्धव, अलकानन्दा गङ्गाको दर्शन गरेपछि तिम्रा पाप क्लेश आदि सम्पूर्ण दोषहरू स्वतः नष्ट हुनेछन्। तिमीले त्यहाँ बस्दा रुखका बोक्राहरू लगाउनु, जङ्गलमै उत्पन्न भएका कन्दमूल फल आदि खानु, विषय सुखबाट पूर्ण रूपमा निष्प्रिय रहनु, जाडो गर्मी सुख दुःख आदि द्वन्द्वहरूलाई सहन गर्नु, स्वभाव सरल र सौम्य बनाउनु, इन्द्रियहरूलाई वशमा राख्नु, राग द्वेष आदिले रहित शान्त हुनु र चित्तलाई एकाग्र बनाएर मेरो स्वरूपको ज्ञानमा दृढ रही त्यसको अनुभव गरिरहनु। हे उद्धव, मैले तिमीलाई जो शिक्षा दिएँ र तिमीले मबाट जे ज्ञान प्राप्त गर्यौ त्यसको चिन्तन मनन गर्न नछोड्नु। सधैँ ममा आफ्नो वाणी र चित्तलाई स्थिर गराएर मेरो भागवत धर्ममा संलग्न हुनु। यसो गर्यौ भने देह त्याग पश्चात 3 गुणद्वारा हुने देवता मनुष्य र पक्षी आदिको योनिबाट पार भई तिमी मेरो परमात्म स्वरूपमा अभेद रूपले प्राप्त हुनेछौ। भगवान् श्रीकृष्णले यसरी भन्दै रहनुहुँदा सुखदेवजी महाराज परीक्षितलाई अगाडिको प्रसङ्गमा भन्नुहुन्छ, सैव मुक्तो हरिमेदशोद्धवः प्रदक्षिणं तं परिसृत्य पादयोः शिरो निधायाश्रुकलाभिराद्र धीर्ण्यसिञ्च द्वन्द्वपरोप्यपक्रमे। ए महाराज परीक्षित, संसारको प्रवाहलाई हरण गर्ने आत्मस्वरूप श्रीकृष्णबाट उपदेश प्राप्त गरेपछि उद्धवले उहाँको परिक्रमा गरे। यद्यपि भगवानको उपदेशका कारण उद्धव सुख दुःख आदि द्वन्द्वबाट पूर्ण रूपमा मुक्त भइसकेका थिए, तापनि त्यहाँबाट बदरीको आश्रममा प्रस्थान गर्ने समयमा उनको चित्त भगवानको प्रेमका कारण द्रवीभूत भयो। त्यसकारण उनले आफ्नो शिर भगवानको चरण कमलमा राखेर प्रेमाश्रुद्वारा भगवानको चरण कमललाई भिजाइदिए। सुदुस्त्यज स्नेह वियोग कातरो न सक्नु वास्तम परिहातु मातुरः कृष्णम ययौ मूर्धनि भर्तृपादुके विभ्रन् नमस्कृत्य ययौ पुनः पुनः। भगवानमा एकपटक प्रेम भएपछि त्यो प्रेमलाई हटाउन सकिँदैन। त्यस्ता भगवानबाट हुन लागेको वियोगबाट भयभीत भएका उद्धव पनि भगवानलाई त्याग्न नसकी विह्वल भए। उनलाई अत्यन्त कष्ट भयो। त्यसपछि कृपा गरेर भगवानले नै दिएको भगवानको चरण पादुकालाई उनले आफ्नो शिरमा धारण गरे अनि बारम्बार भगवानलाई नमस्कार गरेर बदरीका आश्रमतिर गए। ततस्तमन्तर हृदय सन्निवेश्य गतो महाभागवतो विशालाम यथोपदिष्टाम जगदेक बन्धुना तपः समास्थाय हरे रगाद गतिम। त्यसपछि आफ्नो हृदयभित्र भगवान् श्रीकृष्णको ध्यान गर्दै भक्त प्रवर उद्धव बदरीका आश्रम पुगे। त्यहाँ उनले तपस्या गरेर जगतका एकमात्र बन्धु भगवान् श्रीकृष्णले उपदेश गरे अनुसार भगवान्सँग हुने एकी भावरूप परम गति अर्थात् मोक्ष प्राप्त गरे। ययेतदानन्द समुद्र संवृतम ज्ञानामृतम भागवताय भाषितम कृष्णेन योगेश्वर सेविताङ्घ्रिणा सच्छ्रद्धया सेव्य जगद् विमुच्यते। ठुला ठुला योगेश्वरहरूले भगवान् श्रीकृष्णको चरण कमलको पूजा गर्दछन्। त्यस्ता भगवान् श्रीकृष्णले आफ्ना अनन्य प्रेमी भक्त उद्धवलाई भगवत भक्तिरूप आनन्दमय समुद्रको सार भएको यो ज्ञानामृत प्रदान गर्नुभएको। जसले श्रद्धापूर्वक यो ज्ञानामृत अलिकति मात्रै पनि सेवन गर्दछ ऊ त मुक्त हुन्छ नै, उसको सङ्गतद्वारा सम्पूर्ण जगत पनि मुक्त हुन्छ।
భవభయమపహంతుం జ్ఞాన విజ్ఞానసారం నిగమకృదుపజర్హి భృంగవద్భేదసారం అమృతముదతిశ్చాపాయ యద్భృత్యవర్గాన్ పురుషమృషభమాద్యం కృష్ణసంజ్ఞం నతోస్మి. ఆఫ్నా భక్తహరుకు సంసార ర సంసారమా హునె జరా అర్థాత్ బుణ్యై రోగ ఆది భయహరుకు వినాశ గర్న వేద స్రష్టా భగవాన్లె సార రూపమా భమరాలె బగైంచాకా ఫూలహరుబాట సార నికాలే ఝైం దుయి ప్రకారకా అమృతహరు నికాల్ను భయో. ఎవటా జ్ఞాన ర విజ్ఞానలే భరియేకు వేదకు సార రూప అమృత అని అర్కు సముద్రబాట మంథన్ గరేర నికాలియేకు అమృత. ఈ దువై అమృతహరు యథా యోగ్య నివృత్తి మార్గీ ర ప్రవృత్తి మార్గీ భృత్యహరులై పాన్ గరాయర భగవాన్లే తినిహరులై అమర బనావును భయ. ఉనై శ్రీకృష్ణ సంజ్ఞక పురుషోత్తం భగవాన్లై మన నమస్కార గర్దశు. శ్రోతృవృంద్ ఆజకు ధార్మిక అనుష్ఠానమా ఏకాదశ స్కందకు తిశం అధ్యాయకు పనికి హి అంశ రయస్ అంతర్గత్ యదుకుల్కు సంహార్కు ప్రసంగ. మహారాజ్ పరీక్షిత్ సుఖదేవ్జీ సమక్ష ఆఫ్ను జిజ్ఞాస రాహదై వందర్శన్ తతో మహాభాగవత ఉద్ధవే నిర్గతే వనం ద్వారవత్యాం కిమ కరోత్ భగవాన్ భూత భావన. హే గురుదేవ్, ఇస్ ప్రకార ఉద్ధవ్ బదరిక ఆశ్రమ గాయపచి ప్రాణిహరుకు కళ్యాణ గర్ణహుని భగవాన్ శ్రీకృష్ణలే ద్వారికామా కీ గర్ణు భయ. బ్రహ్మ సాపోప సంసృష్టి సగులే యాదవర్షభ ప్రేయసిం సర్వనేత్రాణాం తనుంస కథమత్యజత్. బ్రాహ్మణ అరులి దియకు శ్రాపక కారణ ఆఫ్ను కుల్ ఆపదగ్రస్త భయపచి యదు శ్రేష్ఠ భగవాన్ శ్రీకృష్ణలే సంపూర్ణ ప్రాణిహరులై జ్యాదై మన్పరని ఆఫ్ను శరీరలై కసరి త్యాగును భయో. ప్రత్యాక్రష్టుం నయనమబల యత్ర లగ్నం నశేకుః కరుణాభీష్టం నసరతి యద సతామాత్మ లగ్నం యచ్చీర్వాచాం జనయతి రతిం కిమ్ను మానం కవీనాం దృష్ట్వా జిష్ణుర్ ఇది రథగతం యచ్చ తద్ సామ్యమీయుః. జబ స్త్రీయరుకు ఆఖ భగవాన్కు శరీరమ సంలగ్నం ఉంథ్యు తబ ఉనియరు ఆఫ్న ఆఖలా ఈ భగవాన్కు శరీరబాట ఫర్కావున నసకెర హెరేకు హెరే ఉంథే. జబ సజ్జనరు ఆఫ్న కాన్లి భగవాన్కు శారీరిక రూప మాధుర్యకు వర్ణన సుందథే తబ ఉనియరుకు కాన్కు పాల్బాట ప్రవిష్ట భయకు భగవాన్కు సుందర స్వరూప్ ఉనియరుకు హృదయమా అంకిత ఉంథ్యు ర త్యాబాట బాహిర నిస్కిందై నథ్యు. భగవాన్కు అనుపమ శోభాకు వర్ణన గర్నే కవిహరుకు కావ్యమా విశేష ఉల్లాస్ అర్థాత్ అనురాగ్ పైదా హుంఛ ర త్యస్ కావ్యమా వర్ణిత శోభాలే కవిహరులై జగత్మై పూజ్య బనాయిదించ భన్నే విషయమా కి బతావును పర్లా. మహాభారతకు యుద్ధమా అర్జునుకు రథమా విరాజమాన్ హునుభయక భగవాన్ శ్రీకృష్ణులాయి హిరదా హిరదై మరేక యుద్ధాహరులే సారూప్యముక్తిని ప్రాప్త గరే. తెస్తా భగవాన్లే ఆఫ్ను శరీర కసరి త్యాగను భయో. మహారాజ్ పరిచితకు జిజ్ఞాసమా సుఖదేవ్జీ వన్నోంఛ దివి భూభ్యంతరిక్షే చ మహోత్పాతాన్ సమ్ముత్థితాన్ దృష్ట్వాసీనాన్ సుధర్మాయాం కృష్ణ ప్రాహ యదూనిదం. ఏ మహారాజ్ పరీక్షిత్, ఆకాశ పృథివీ ర అంతరిక్షమా డర్లాగ్దా ఠులా ఠులా ఉత్పాత్ అర్థాత్ అపశకునహరు మచ్చిన ధాలే. తుదేహిర భగవాన్ శ్రీకృష్ణలే సుధర్మ సభామా ఉపస్థితి యాదవరులాయి వన్నువాయో. ఏతే ఘోరా మహోత్పాత ద్వార్వత్యాం యమకే తవ ముహూర్తమపి నస్థేయ మత్రనో యదుపుంగవ. ఏ శ్రేష్ఠ యాదవరు, ద్వారకామా ఈ జో యమరాజ్గా ధ్వజా జస్తా డర్లాగ్దా మహాన్ ఉత్పాతహరు దేఖియేకా సన్. ఇనియరులే మృత్యుకు సూచన దీరహేకా సన్. తెసైలే అబ హామీయరు యహా ఏక్ ముహూర్త పని బస్ను హుదైన. స్త్రీయో బాలాశ్చ వృద్ధాశ్చ శంఖోద్ధారం వ్రజంత్వితః వయం ప్రభాసం యాస్యామో యత్ర ప్రత్యగ్ సరస్వతి. ద్వారకా నివాసీ సంపూర్ణ స్త్రీహరు, బాలబాలిక ర బుఢాపాకాహరు యహాబాట శంఖోద్ధార నామ గరేకు తీర్థక్షేత్రమా జావున్. హామీహరు చాహి ప్రభాస్ క్షేత్రమా జానేసం. త్యాహ సరస్వతీ నదీ పశ్చిమ బాహిని భయర బగేకీ ఛిన్. తత్రాభిషిచ్య సుచయ ఉపోష్య సుసమాహితః దేవతా పూజయే శ్యామః ఇష్ణపనాలేపనార్హణై. హామీ ప్రభాస్ క్షేత్రమా గయర సరస్వతీ నదీమా స్నాన గరి పవిత్ర హునేసం. అని ఉపవాసపూర్వక ఏకాగ్ర చిత్తలే స్నాన చందన్ ఆది పూజా సామాగ్రీహరు చడాయర దేవతాహరుకు పూజా గర్నేసం. బ్రాహ్మణాస్తు మహాభాగాన్ కృతస్వస్థయన అభయం గోభూ హిరణ్యవాసోభిర్ గజాస్వరథవేష్మభి. త్యహ స్వస్తి వాచన్ గరేర ఆమీహరులే గాయ భూమి శున్ వస్త్ర హత్తి ఘోడా రథ ర ఘర్ ఆది దాన్ దియేర మహాహృదయ బ్రాహ్మణ అరుకు పూజా గర్నేసం. మిదిరేశ హరిష్టగ్నో మంగళాయ నమోత్తమం దేవదీజ గవాం పూజా భూతేషు పరమో భవ. స్నాన దాన్ ఆది సహితకు యు విధి నై సంపూర్ణ ఉపద్రవకు నివారణ గర్ని ర సర్వోత్తమ మంగళ దిని ఉపాయ మానించ. కినవనే దేవత బ్రాహ్మణ ర గాయకు పూజా నై ప్రాణిహరుకా లాగి పరం కళ్యాణకు హేతు హో. ఇది సర్వే సమాకర్ణ్య యదు వృద్ధ మధుద్దిశ తథేతి నైవిరుత్తిరియ ప్రభాసం ప్రయయూరథై. మధుసూదన్ భగవాన్ శ్రీకృష్ణకు వచన సునేర సంపూర్ణ వృద్ధ యాదవరులే వాకు వచనలాయి స్వీకార గరే. తెస్పచి డుంగామ చడేర సముద్ర పార్ గరి రథమ చడేర ప్రభాస్ క్షేత్ర తిర గయే.
यसपछिको बाँकी प्रसङ्गको निरन्तरता भने भोलिको धार्मिक अनुष्ठानमा। अस्तु आदरणीय श्रोतृवृन्द, अहिले यहाँहरू धार्मिक सांस्कृतिक र भाषिक चिन्तन अन्तर्गत श्रीमद् भागवत महापुराण एकादश स्कन्दको 29 अध्यायको बाँकी अंश र 30 अध्यायको केही अंशको कथा सुन्दै हुनुहुन्थ्यो। यस सम्बन्धमा हामीले डाक्टर स्वामी रामानन्द गिरीद्वारा नेपाली भाषामा अनुवादित श्रीमद् भागवत महापुराण ग्रन्थको 7 खण्डलाई सन्दर्भ सामग्रीका रूपमा लिएका छौँ। आदरणीय श्रोतृवृन्द, आजको धार्मिक अनुष्ठानको समय सकिनै लागेको छ। कार्यक्रमको अन्तमा आरती भजन प्रस्तुत गर्दै भोलि बिहान 5 बजे पुनः कार्यक्रम मार्फत भेट हुने बाचासहित विदा हुन चाहन्छौ। प्राविधिक सहकर्मी भविष्यरा सहित म गोपाल भण्डारीलाई पनि आज्ञा दिनुहोस्। हस्त, सुप्रभातम।